అది ఎవరెం కొరగ్గిన మీహం ఎవ్వెస్ అహదిగ్గా హిఫహట్టాగిం వాతి తిమన్ రస్కలాంగి దెకె ఒడి నుగన్నవమే. అది హమకశ్వరం ఎవరెం కొరగ్గిన మీహున్ని ఫాసెపుం ఖంగా వాతి తిమన్ రస్కలాంగి దెకె ఒడిగింబమే.

0: మీ దీనుగాడు.
1: కీరితి రసూల సల్లల్లాహు అలైహి వసల్లమ దునియదు ఎమ్మె మతివిర సాహిబ
2: సల్లల్లాహు అలైహి వసల్లం.
3: బిస్మిల్లాహి రహ్మాని రహీమ్. అల్హమ్దులిల్లాహి వస్సలాతు వస్సలాము అలా రసూలిల్లాహి వబాద్. కిరిత్మా నబీ సల్లల్లాహు అలైహి వసల్లం హంగురామి యొక్క లష్కర్ తయారు కురవ్వా ఇరుగా ఏ లష్కర్ నసేహ్ దివ్వా ఈ లష్కర్ గురిహా ఎమ్మిన నసేహ్ దివ్వా అదీస్ కురవ్వాఫవా బస్ఫుల్ తక్క ఆస్ఫవే ఎబామీహుం ఎవ్వెస్ అంగెనకు కథలను కురారే ఎవ్వెస్ ముస్కుళియకు కథలను కురారే అది ఎవ్వెస్ కుడకుజ్జకు కథలను కురారే అది మీగే ఎతురుమస్ ఇకరేఖాన్ నసేహ్ దివ్వము హదీస్ కురవ్వాఫవా బస్ఫుల్ గుమానగ ఆస్ఫవే తియబామీహుం ఎవ్వెస్ గహెన్ నుకుండారే కొమ్మెహెన్ ఖండం మజ్బూర్ వెగెన్ నూని ఎవ్వెస్ గహెన్ నుకుండారే అది అళుకం కొం ఉళే తంతన గెల్లును దేరే ఇకలేఖానకి ఎమ్మె హిప్పుడు తిరి ఓగావిరి మా నబీయ సల్లల్లాహు అలైహి వసల్లం.
0: అషేఖ్ హసన్ తౌఫీక్.
4: قال رسول الله صلى الله عليه وسلم يسروا ولا تعسروا بشروا ولا تنفروا ماني ميهن لوي فسيه كو ديش ميهن داتي اندغو نكراش ادي ميهن افاوري خبر ديش ميهن فوهي واغوي نهدا
5: گاڈنگ هندنو اگڑی 30 منٹ مي دينو گاڈ.

0: سلام.
1: الحمد لله والصلاة والسلام على رسول الله. నమాదకి ఏ నమాదు అదా కుర అర్థకున్న అల్లాహ్ సుబ్హానహు వ తాలా కీరిత్ ఖుర్ఆనుగ ఇతత్ తనిగ తారీఫుగ బస్ వహీ కురవా ఫవా అడుకమే ఏ నమాదకి ఇలాహ్ సుబ్హానహు వ తాలా ఎమ్మె లోబియతి ఒడిగన్నవా అర్థకుంగి కిబాగా లవ్వవా ఫవా జీనెత్తరి అమరే అల్లాహ్ సుబ్హానహు వ తాలా వహీ కురవవా في بيوت أذن الله أن ترفع ويذكر فيها اسمه يسبح له فيها بالغدو والآصال رجال لا تلهيهم تجارة ولا بيع عن ذكر الله وإقام الصلاة الله سبحانه وتعالى يقولتك ترين يقولك نوت إله سبحانه وتعالى يقولتك إله سبحانه وتعالى ذكر كرما هندنا حبير أباميهم وقود هيدا كرا ميستكم نوتا نماد وقودتوغا نمادا حاضر واميهم أباميهم نكي اي جلغن ندان فوريهم ويفاري كرمون دابيك أباميهم صفة الله سبحانه وتعالى كرومون اي وحي كروفاني أباميهم نكي ويفاري سببون نوتا دنياوي مسكتوغي سببون الله سبحانه وتعالى ذكر كرما ادي نماد قائم كرمون دور قرآن بيكم غنوه اهنكمون అడుగుణమెన్ కొమ్మె మీహకు ఎస్ దిరుళుముగ హయాతట్టక కురా మసక్కతకి ఎయి కొమ్మె మసక్కతె కముగావియస్ అడుగుణమెన్ కురా వ్యఫారి కముగావియస్ అడుగుణమెన్ హింగా ఆఫీస్ తక్ కముగావియస్ అడుగుణమెన్ కురా ఎనుం మసక్కె కముగావియస్ ఏం కొమ్మె మసక్కతకి ఎస్ అడుగుణమెన్ అల్లాహ్ సుబ్హానహు వ తాలా దికుర్ కుర్ము మనా కురా నువత నమాదు ఖాయిం కుర్ము దూర్ కురా కమె కముగా నుహద్దవ మసక్కెత్తక అది అడుగుణమెన్ హింగ ముందా వ్యఫారిత నమాదట్టక అల్లాహుగే వికుర్ కురుమట్టక మడు జస్సాల ఏ మతివరి అడుకమ్మ అడుగొన్మే హాజిరువాన్ ఎబజే ఇంకము లోబెతి అహున్న అహుతున్నే అడుగొన్మెన్ కొమ్మె ఒగుతెగ్గా మీ నమాద గోవాలివే హిందుగా మీ నమాదుగ మతిన్ అడుగొన్మెన్ హదాన్ కొద్దివే హిందుగా ఏ నమాదం అవశ్యగన్నమా హింగవ వాఖిరు దావానా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ అస్సలాము అలైకుమ్ వరహ్మతుల్లాహి వబరకాతు.

అది త్యబామీహున్న రొహ్మెల్లెవ్వు మట్టక త్యబామీహుంగే కురిమతీగా వాతనాయి త్యబామీహుంగే ఫహతుగా వాతన బిరువెతివే రక్కాతిరి వాషే ఎవరెన్నం అంగవాఫి నమ ఎవరెంగ్ ఫురగస్ది ఎంబురిదే.

0: مثلهم بلى وهو الخلاق العليم.
1: ఎవరేం ఫద బయకు హెద్దెవుమ ఉడుతకాయ్ బింగ్ హెద్దెవి రస్కలాంగే కుళదుం వంతవే ఒడిగెన్నువే హెయ్యే. నూనెకె ఎకలాంగేయి ఎమ్మెహా తకెతి హద్దవా మొళ దెనె ఒడిగెంవా రస్కలాంగే.